అవుతుంది, చుట్టాలు అలుగుతుంది. అక్కడ నీళ్ళు నెరు లక్ష్యము నెసుగు నెరుగు లక్ష్యము అక్కడ ఎవరు నడుపుకోకుండా వాళ్ళు వెళ్ళి వచ్చేయమ్మగా పీయుషంగా హౌరి ముచ్చగిత ఉన్నాయి తమ్మా అమ్మలు ఈ మాట ఒకే ఒక చెవులు అమ్మలు కామ వల్ల ఒకటి మా హైపి హక్సటి ఈ హత్య ఉన్నాయమాట ఏమైతే ఒకటమని అంటే మళ్ళీ నైంటీ ఫార్టీ టికెట్లు తమ కూర్చో మొక్కలే వల్లెవరు ఉమి ఉమి అక్కడ హేమక్షి కుట్టావు తమ లక్ష్మట్టే నా కూర్చోము ఉమి అక్కడ నాలుగు కూర్చో ఉమి అక్క హల్లు నాకు వల్లమాట ఉమ్మి అక్కడ కాకుండా హీ వాళ్ళు లక్ష్మి ఉక్కి ఉక్కి మటాలు కలవాము ఓ మరి హంగిటి వాళ్ళు లక్ష్మిలో లక్ష్యం అన్న గోగ్రహము అట్టలు అట్ట ఉక్కి అక్కడ ఉమ్మి అక్కడ ఒకటి ఉపలే ఉమ్మి అక్కడ కూర్చోము లక్షలో సున్నప్ప ఉమ్మి అక్కడ నా అట్ట ఈ పీరులో తిరుగు తెచ్చమని ఆ కంపెనీ కాలక్షటి కాస్టు హల్లు నా టికెట్ వాళ్ళు లక్ష్యం ఉంటే అలుకు ఉమ్మి అక్కడ పింగర్స్ ఎక్కువ టైమ్ ఈయన ఉంది కాలు అన్ని ఎన్నో ఖర్చు ఈ అంగటి లక్ష్యం మరి లగ లక్ష్యం మరి పెళ్ళికి లాంటి పిల్లంగట్లు ఇమ్మకాలు ఓ మరి అంగిటముళ్ళు అమ్మలు శ్రీకృష్ణి చక్కలంగే మామి సుంగుట్టు వాళ్ళు లక్ష్యం మాట